0: ప్రైజ్ లార్డ్ అయ్యా.
1: స్తోత్రం, ప్రైజ్ గాడ్ జీసస్. గుడ్ మార్నింగ్
0: ఇలా కేక్ దిల అయ్యా,
1: అయ్యా. అయ్యా కేక్ కేక్దమ్మా.
0: కేక్ కేక్ది, సైలెంట్ ఆయర్ కేతాం పాప. ఎన్నీ
1: పారంగా.